0: జపనే 726 డిక్లేర్ డైరెక్టో వీనస్ డిసెండ్ మెయింటైన్ ఫ్లైటబుల్ 150
1: డైరెక్టో వీనస్ డిసెండ్ మెయింటైన్ ఫ్లైటబుల్ 150 జపనే 726
0: Brunei 6-5 declared directed Cassio and return to maintain 107.
2: Direct Cassio send maintain 107 Brunei 6-5.
0: Or Nippon 8-5-1-8